0: సగమధని సా
1: సనిత మగత
0: నిసగమధని
1: నిధమగతని
0: దని సగమత
1: దమగతని
0: మదని సగమ గదని ధని సా గదని ధని సా గదని ధని సా కాలి